బ్లాక్ చేసి నోళ్ళు డబ్బు దాచుకుంటారు, కాస్త విచ్చమెయ్యమంటే మూతి ముడుచుకుంటారు. ఆ దాచుకున్నది దోచుకుంటే తప్పర పోతారు, తిత్తర పోతారు, నాను కూడా రజ్జా.